ఖేతా దీపాలవ మండలా ఖండా వర్ పండా అండ జేరజ్ ఉత్పూజా ఖాని సే తుజా సోమిత జాన నానకా సరా మేరా జంతా నానక జంతు పాయ కై సమాలే సబనా జిన కర్తా కరణా కియా చింతా పే కరణితా సో కర్తా చింతా కరే జిన పాయా జగ ਇਸ ਜਹਾਰੀ ਸਵਸਤ ਤੇ ਸ ਤਿਸ ਦੀ।